ధృగృత్ కథకి దిన్ నగత కథగింతలా అనుధాదింత ధాదింత ధాదెద్ద ధాదెద్ద ధాదెద్ద ధాదెద్ద ధాదెద్ద ధాదెద్ద ధాదెద్ద ధాదెద్ద ధాదెద్ద ధాదెద్ద ధాదెద్ద ధాదెద్ద ధాదెద్ద ధాదెద్ద ధాదెద్ద ధాదెద్ద ధాదెద్ద ధాదెద్ద ధాదెద్ద ధాదెద్ద ధాదెద్ద ధాదెద్ద ధాదెద్ద ధాదెద్ద ధాదెద్ద ధాదెద్ద ధాదెద్ద ధాదెద్ద ధాదెద్ద ధాదెద్ద ధాదెద్ద ధాదెద్ద ధాదెద్ద ధాదెద్ద ధాదెద్ద ధాదెద్ద ధాదెద్ద ధాద